0: వర్షగలే నేను బబుల్లో ఎంతగలిగే సుకుమారి నేను అనుకుంటే కొద్ది నేను ఎల్ల ఎల్ల సంబో డబ్బారు కేకో నేను మీకు సంత బాయ్మూడిగా ఇవ్వాలని నేను ముందుకు సంతంలో కలియాతలు నేను ముందు డబ్బై కోహం నేను అది తెలియకోయాల బోలే నేను సోఫ వేదే నేను నిండాలి తప్పు చేయండి నేనంత వర్తకి వెళ్ళ బొమ్మ కొట్టి కలిగి చెప్పిన కొట్టి ఉడక నేను ఎనిస్తాం నేను లోడిస్తాం సమయం గొప్పబా నేను ఇద్దరికి గుసకావు నేను కొన్న లోలమంలో శ్రద్ధ హోళంలో నేను కొన్న ఎల్లని ఎల్లపై సిద్ధి తీరమే నీగెంటు నేను చుక్కయ్యి మకారమే అహ్లాక్ ముందే చుక్కయ్యి ఉడమే ముందే ముందే నేను కొన్న అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నేను మీకు సగువువా నేను మో మీకు సగువువా నాకు నేను ఎంత వద్దకి వెళ్ళ అప్పటి నేను కొన్న ఎల్లని వెళ్ళ చెప్పలే చెప్పర్కేం చెప్పొద్దు జరిగేం చెప్పు సరించ కొలం చేసిన చెప్పుతాలు తగ్గి అనుకునే పరిస్థితి సంజ్ఞానం తెలిపి ముందుకు తేనగా తగ్గిన బర్క శ్రీరామాముద్రు ఉత్సామాము బర్క సింగ్ అల్లి బర్క సింహం తగ్గించింది ఆమె బర్క బ్రహ్మ ఎల్ల ఎల్ల శైలి ఎలాగే గొప్ప చేయవచ్చు శ్రీరామశివ భయమూడి జరజ యమ్మకు మూడి జరగా జరజ సింహకులం చేసిన బాబా ద్వారకల్ల ఇసుకుంటేను మైకోము ఏక జీవితం ఇచ్చారల్లా మనం పోయింది వాస్మల్ మా బుల్లుగా నేను ఎంత చెప్పుకొని చెప్పుకొని చేయాలా ఎంత చెప్పకుండా ఎన్ని చెప్పలే ఉంటాం తద్దు కోరిక ఎన్ని చెప్పు మా అబ్బు ఇల్లుగా నేను ఎంత చెప్పగా చేయాలి చెరు చేయాలి బలంగా అడ్డు కూర్చోబేరు వా మచ్చిన బుల్లుగా కొన్ని బీవి గిన్నవాడు సంజీవరావు
1: సంజ్మతార్ జావ్ బాయ్ మసాంబ మైలేజ్ మగ్మో నూరు రెండు బుల్లు రెక్ బెన్ని మినిట్ రెక్ వావ్ బెన్ని మినిట్ రెక్ సంజ్మ సాంబ లో waaw sëñ Cheikh Mbacké imam sëñ Moustapha bismillah jox loxo bismillah assalamu alaykum wa rahmatullahi ta'ala wa barakatuh ñi ngi leen di nuyu di leen ziaré